కలని దప తని దప గని దప గప సగ పగని సప్ప తని అగదని రగదని దప తని దప అగదని రగదని దప తని దప అగదని రగదని